0: FM 93.5, FM 93.7, Lakhana, Radio ITN.
1: Lukaya, mare vedeni uni. Dokki giwale mare memory lost kila.
2: Memory lost?
1: Call the doctor. Yaru sunnadi. మమ్మ కిరికి బుణ్య అయ్యా సీని వెళ్ళినే ముక్కు తత్తపై విడుకులనే అయ్యా మాట సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరియతమ కీల దీనవాలి
0: హినా వెవి సింధు అన్న FM 93.5 FM 93.7 హందేవి హతర వెద్ది ట్యూన్ కరలా తియాగన్
3: Evening Drive with Chamit and Charu.
0: Sama Anugrahaya.
3: Rasayenut Ihala. Gunayenut Ihala. Vijaya Tose Mishranaya.
0: Vijaya Products. Api Rasaya. Rate Samata.